0: more than half of $1 million of party funds. Morrell is the estranged husband of Scotland's former First Minister, Nicola Sturgeon. The BBC's James Cook has more.
1: For more than 12 years, Peter Morrell spent money that had been entrusted to him on vehicles, luxuries and mundane household goods. At the High Court in Edinburgh, the judge, Lord Young, said it had been a calculated crime of dishonesty, but he still did not have a clear picture of why Morrell had done it. He said the sentence should act as a deterrent to any other senior officials in large organisations who might be tempted to abuse their positions. Morrell's lawyer said his client was overwhelmed with embarrassment and shame and would pay back the money.
0: Top story at 6 o'clock. Acting Police Minister Feroz Khechalia says law enforcement agencies are fully prepared to maintain order ahead of planned demonstrations against illegal immigration on June the 30th. For Lotus FM News, I'm Shauna Terry-Nide. I'll be back in an hour.
2: You're listening to Sangeeta Nilayam. Tuesdays, 6 to 7 p.m.
3: మన జీవితానికి ఒక ఆనందమైన లయ ఇచ్చేది సంగీతం. ఆ స్వరాల మాయాని ఆనందించడానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం ఈ సంగీత నిలయం కార్యక్రమానికి. అర్చన శ్రీధర్ గారి స్థానంలో నేను పూర్వీ ఆకాశం మీ వ్యాఖ్యాతగా కొనసాగిస్తాను. సో వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు దిస్ తెలుగు లాంగ్వేజ్ షో ఆఫ్ సంగీత నిలయము, వేర్ ద రిథమ్ ఆఫ్ తెలుగు మ్యూజిక్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ అవర్ కల్చర్ కమ్స్ అలైవ్. ఇన్ దిస్ అవర్, యాజ్ యూ నో ఇట్, వీ విల్ బీ స్పిన్నింగ్ ద లేటెస్ట్ హిట్స్, టేకింగ్ యూ all the way back to the golden era of Telugu cinema and music and everything in between. Of course, not to forget our two main features, which is the interactive Telugu lesson and an explanation to a beautiful, meaningful song. So turn up the volume and let the music fill the air. Starting off today's program, manam ee karyakramani oka adbhutamaina geetamto prarambhiddam. Nagapantham cinema nunchi vachina నమోరే అనే ఈ పాట భక్తి మరియు శక్తి కలిసిన ఒక గ్రాండ్ కాంపోజిషన్ అని చెప్తాను. టైటిల్డ్ నమోరే ఇన్ ద వాయిస్ ఆఫ్ సింధుజాల్, లిరిక్స్ బై శ్రీ హర్ష ఇమానీ, మ్యూజిక్ డైరెక్టర్ జునైద్ కుమార్ అండ్ అభి. నమోరే.

అందరికి ఆదరమైన స్వాగతం. నేను మీ వ్యాఖ్యాతని. యు ఆర్ లిసనింగ్ టు సంగీత నిలయము రైట్ హియర్ ఆన్ లోటస్ ఎఫ్ఎం. సో జస్ట్ బిఫోర్ ది యాంట్ బ్రేక్ యూ డిడ్ లిసన్ టు అ వెరీ వైబ్రెంట్ ఫోక్ నంబర్, లగారే సౌండ్ సాలా, రిటన్ బై బుల్లెట్ బ్యాండ్ లక్ష్మణ్, సంగ్ బై మౌతా రమేష్ అండ్ కంపోజ్డ్ బై మదీన్ ఎస్కే. లెట్ అస్ నౌ లిసన్ టు a local favorite. This one is Ekkadunnavu Neevu, which means Where Are You by Marge Fadivale. This is definitely a local favorite, so let's take a listen.

అందరికి స్వాగతం. మీరు మన సంగీత నిలయం కార్యక్రమం వింటున్నారు లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దాట్ బ్యూటిఫుల్ మెలడీ. అండ్ ఇట్స్ నౌ టైమ్ టు గివ్ యూ ఏ టీజర్ ఆఫ్ ద ట్రెండింగ్ సాంగ్. సో యాజ్ ద లీడ్ సింగిల్ ఫ్రమ్ సూర్యాస్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఇస్ దిస్ రొమాంటిక్ ట్రాక్ నేను Butterfly. So from the very first listen, it struck a chord with music lovers due to its infectious vibe and magical composition. So let's take a listen.